అడనుడిల సాధప మప ధప గమ ప గమరిసా సాధప మప ధప గమ ప గమరిసా సమరి పమ ధప ధని సరి సని ధప సమరి పమ ధప ధని సరి సని ధప సని ధప మప ధప గమ ప గమరిసా సని ధప మప ధప గమ ప గమరిసా కల్లడ నుడి రాణి వేణి కల్లడ నుడి రాణి వేణి రంద పంపరాఘవ భాషా చరి రంద పంపరాఘవ భాషా చరి కల్